స్వాములు వెలిగించుటకు వేచియున్నారు. శ్రీ వైకుంఠ నిలయ నీకు శుభ సుప్రభాతం. భృగు మహర్షి పాదం శ్రీహరి వచ్చస్థల తాకిడికి అమిత కోపముతో నారాయణ హృదయమును

దీపములు వెలిగించుటకు వేచియున్నారు. శ్రీ వైకుంఠ నిలయ నీకు శుభ సుప్రభాతం. మహర్షి పాదం శ్రీహరి వచ్చస్థల తాకిడికి అమిత కోపము

పూజలు చేయుటకుగాను నీ భక్తులు శుభనామములు పలుకుతూ నీ దివ్య స్మరణ చేస్తూ